బిందురుత్తరూపం నాదసంధానం సంహితా సంధి సర్షా గణేశ విద్యా గణకర్షి నిచృద్గాయత్రీ ఛందః గణపతిర్దేవ.

జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమ